0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి వింటారు. వాది సహకారం వయలిన్పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ముందుగా వినండి దినమణి వంశ హరికాంభోజరాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: లిసన్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ కాన్సర్ట్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. She is accompanied on violin by Shri M. Srinivasa Narasimhamurthy and on mridangam by Shri Vankayala Venkataramanamurthy. Shrimati Indira begins her recital with a composition of Tyagaraja Swami, Dinamani Vamsha in Rag Harikamboji, set to Aditaal.

0: ఇప్పుడు వినండి లతాంగి రాగంలో పట్నం సుబ్రహ్మణ్యయ్య రచన మరి వేరే దిక్కెవ్వరు ఖండచాపుతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ పట్నం సుబ్రహ్మణ్యయ్యర్ మరి వేరే దిక్కెవ్వరు ఇన్ రాగ్ లతాంగి సెట్ టు ఖండచాపుతాళం.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. కార్యక్రమంలో ఇప్పుడు వినండి భైరవి రాగంలో పల్లవి శేషయ్య రచన ఇక నన్ను ఆదితాళం.
1: దిస్ ఇస్ రాగం 24/7 డిటిహెచ్ ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. యూఆర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. షీ ఈజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం శ్రీనివాస నరసింహ.

సింహమూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. శ్రీమతి ఇందిరా కంటిన్యూస్ హర్ రిసైటల్ విత్ కంపోజిషన్ ఆఫ్ పల్లవి శేషయ్యర్. ఇక నన్ను ఎన్ రాగ్ భైరవి సెట్టు ఆదితాల్.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకారం వయలిన్పై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి, మృదంగంపై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: యువర్ లిసనింగ్ టు ఎ కర్ణాటక క్లాసికల్ వోకల్ రిసైటల్ బై శ్రీమతి బి ఇందిరా కామేశ్వరరావు. షీ వాజ్ అకంపెనీడ్ ఆన్ వయోలిన్ బై శ్రీ ఎం శ్రీనివాస నరసింహమూర్తి అండ్ ఆన్ మృదంగం బై శ్రీ వంకాయల వెంకటరమణమూర్తి. దిస్ ప్రోగ్రామ్ వాజ్ కాంట్రిబ్యూటెడ్ బై ఆల్ ఇండియా రేడియో విశాఖపట్నం ఫర్ రాగం 24/7.

0: This is Ragam 24/7 DTH Indian Classical Music Channel.
1: Ragam 24/7 Anytime Indian Music. In today's Carnatic Classical Music program, you'll be listening to Veena recital by Sri K. Udayalakshmi, supported on Mrudangam by Sri K. Sadgurucharan.
2: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరీ వింటారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురుచరణ్.
1: ఫస్ట్ యుల్ బి లిస్నింగ్ టు త్యాగరాజస్వామి కంపోజిషన్ తెలియలేరు ఇన్ రాగ్ ధేనుక సెట్టు ఆదితాళ్.
2: ఈనాటి కార్యక్రమంలో ముందుగా తెలియలేరు రామా ధేనుక రాగం ఆదితాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: యు హావ్ ఎంజాయ్డ్ ఎ త్యాగరాజ కీర్తన తెలియలేరు రామ ఇన్ రాగ్ధేనుక సెట్టు ఆదితాళ్.
1: మీరింతవరకు తెలియలేరు రామ ధేనుక రాగం ఆదితాళం నాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: నౌ యు విల్ బి లిస్నింగ్ టు అముత్తుస్వామి దీక్షితార్ కృతి వల్లభ నాయకస్య ఇన్ రాగ్ బేగడ సెట్టు రూపకతాళ్.
1: ఇప్పుడు వినండి వల్లభ నాయస్య బేగడ రాగం రూపకతాళం ముత్తుస్వామి దీక్షితార్ కీర్తన.

0: You have enjoyed Amutaswami Dikshitar Kriti Vallabhanayakasya in Ragbegada set to Rupak Thal.
1: Mirintavariku Vallabhanayakasya Begada Ragam Rupak Thalam Muthuswami Dikshitar Kirtana Vinnaru.
0: You are listening to Ragam 24/7 anytime Indian music. In today's Carnatic classical music program, you are enjoying Veena recital by Srimati K. Udayalakshmi, supported on Mridangam by Sri K. Sadguru Charan.
1: రాగం నిరంతర భారతీయ సంగీత స్రవంతి. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు వింటున్నారు శ్రీమతి కె ఉదయలక్ష్మి గారి వీణావాద్య కచేరి. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్.
0: నౌ లిసన్ టు ఎముతయ్య భాగవతార్ కంపోజిషన్ సుధామయీ సుధానిధి ఇన్ రాగ్ అమృతవర్షిణి సెటు రూపక్ తాళ్.
1: ఇప్పుడు సుధామయీ సుధానిధి అమృతవర్షిణి రాగం రూపక తాళం ముత్తయ్య భాగవతార్ కృతి వింటారు.

0: have listened to Amutai Bhagavatar composition Sudha Mayi Sudha Nidhi in Rag Amrita Varshini set to Rupak Thal.
1: Intavaraku Sudha Mayi Sudha Nidhi Amrita Varshini Ragam Rupak Thalam Muthaiya Bhagavatar Kirtana Vinnaru.
0: Concluding her recital, Srimati K. Udayalakshmi now presents a Tyagaraja Kruti Maru Balka Kunna Vemira in Rag Sriranjani set to Adi Thal.
1: Karyakramalo Chivarika మారు బల్కకున్నా వీమిరా శ్రీరంజని రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కీర్తన వింటారు.

0: have enjoyed a Thyagaraja Kruti, Marubalka Kunnavemira, in Rag Srirajani, set to Adithal.
1: ఇంతవరకు మారుబల్క కున్నావేమిరా శ్రీరంజని రాగం ఆది తాళం త్యాగరాజస్వామి కీర్తన విన్నారు.
0: రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్. ఇన్ టుడేస్ కర్ణాటిక్ క్లాసికల్ మ్యూజిక్ ప్రోగ్రామ్ యు హావ్ ఎంజాయ్డ్ వీణా రిసైటల్ బై శ్రీమతి కె ఉదయలక్ష్మి, సపోర్టెడ్ ఆన్ మృదంగం బై శ్రీ కె సద్గురు చరణ్. దిస్ ప్రోగ్రామ్ కేమ్ టు యూ ఫ్రమ్ ద స్టూడియోస్ ఆఫ్ ఆల్ ఇండియా రేడియో విజయవాడ ఫర్ రాగం 24/7 ఎనీ టైమ్ ఇండియన్ మ్యూజిక్.
1: మీరింతవరకు కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీమతి కె జయలక్ష్మి గారి వీణావాద్య కచేరి విన్నారు. మృదంగ సహకారం శ్రీ కె సద్గురు చరణ్. నిరంతర భారతీయ సంగీత స్రవంతి రాగం ఛానల్లో ప్రసారమైన ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమర్పణ.

0: మ్యూజిక్ ఛానల్
1: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటారు. వాద్య సహకారం వైలిన్పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీగణపతిని సేవింపరారే, సౌరాష్ట్ర రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
2: Listen to a Karnataka classical vocal concert by Shri A. Sabarigirish. He is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri K.P. Srinivasan. Shri Sabarigirish begins his concert with a composition of Tyagarajaswami, Shri Ganapati Ni Sevim Parare, in Rag Saurashtra set to Aditala.

0: ఇప్పుడు ఆరభిరాగంలో ముత్తుస్వామి దీక్షితర్ కృతి శ్రీ సరస్వతి నమోస్తుతే రూపకతాళం.
1: యు విల్ నౌ లిసన్ టు ఎ కంపోజిషన్ ఆఫ్ ముత్తుస్వామి దీక్షితర్, శ్రీ సరస్వతి నమోస్తుతే, ఇన్ రాగ్ ఆరభి సెట్టు రూపకతాళం.

0: ఇప్పుడు వినండి దేవదేవం భజే ధన్యాసి రాగంలో అన్నమాచార్య కీర్తన ఖండచాపు తాళం.
1: Now listen to a composition of Annamacharya, Deva Devam Bhaje, in Rag Dhanyasi set to Khandachaputal.

0: మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం. కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి వింటున్నారు. వాద్య సహకారం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగం పై శ్రీ కెపి శ్రీనివాసన్. కార్యక్రమంలో చివరిగా వినండి సుందరి నీ దివ్య రూపమును, కళ్యాణి రాగంలో త్యాగరాజస్వామి కృతి ఆదితాళం.
1: This is Ragam, 24/7 DTH, anytime, Indian music. You're listening to a Carnatic classical vocal concert by Shri A. Shabari Girish. He is accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on mridangam by Shri K.P. Srinivasan. Shri Shabari Girish concludes his concert with a composition of Tyagaraja Swami, Sundari Nivya Rupamunu, in Ra Kalyani set to Adital.

0: కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో మీరింత వరకు శ్రీ ఏ శబరి గిరీష్ గాత్ర కచేరి విన్నారు. వాద్య సహకం వయలిన్ పై శ్రీ పుదుక్కోటై ఆర్ రామనాథన్, మృదంగంపై శ్రీ కెపి శ్రీనివాసన్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ. మీరు వింటున్నారు భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని డిటిహెచ్ పై నిరంతరం మీకు అందించే ఛానల్ రాగం.
1: You were listening to a Carnatic classical vocal concert by A. Shabari Girish. He was accompanied on violin by Shri Pudukkottai R. Ramanathan and on Mridangam by Shri K.P. Srinivasan. This program was contributed by Akashvani Kadapa for Ragam 24/7 DTH, anytime Indian music.